0: రామ రాజ కపూరం షమ్మి కపూరం శశి కపూరం
1: జై గోవిందం జై గోపాలం
0: రామం శ్యామం దిలీప్ కుమారం పూరబ పశ్చిమ మనోజ్ కుమారం
1: జై గోవిందం జై గోపాలం
0: ప్రేమ పుజారి దేవానందం రూప.